పూర్ణయాస ప్రభుకేశరుణమానికి మల్జాయే అమృతనామృతమాహే సమాయే ప్రభు జీవసాద్కి రసనా నానక జనక దాసన దసన ప్రభు కోసం రాసే తనవంతే ప్రభు కోసం రాసే పదవంతే ప్రభు కోసం రాసే జన పరివాన ప్రభు కోసం రాసే పురుఖ ప్రధాన ప్రభు కోసం రాసే బ్రహ్మోతాజే ప్రభు కోసం రాసే సర్వకే రాజే ప్రభు కోసం రాసే సుఖవాసి ప్రభు కోసం రాసే సదా వినాశి సిమరంతే లాగే జన ఆపదాయాల నానిజన కీమంగర్ వల్ల ప్రభు కోసం రాసే పరోపకారి ప్రభు కోసం రాజన సదబరిహారి ప్రభు కోసం రాసే ముఖ స్వహావ ప్రభు కోసం రాచన సుఖ బిహావ ప్రభు కోసం రాచన ఆత్మ జీత ప్రభు కోసం రాచన నిర్మల రీత ప్రభు కోసం రాచన ఆనంద కన్నే రే ప్రభు కోసం రాబసేరణే రే సంత కృపాతే అందం జాగో నాని సురణ పూర పాగ ప్రభు కేశరుణ కార్య పూర ప్రభు కేశరుణ కభున చూర ప్రభు కేశరుణ హర్ గుణ బాణి ప్రభు కేశరుణ సాయి సమాన్ని ప్రభు కేశరుణ నేచురయాసన ప్రభు కేశరుణ కమల విగాసన ప్రభు కేశరుణ అనహద చుంకార సుఖ ప్రసరుణ కాంతన పార్ సుమిర శ్రీ జంజన్ కో ప్రమేయ నాన తింజ సరణి పయ

సాధిక సంగముఖుజ్జలు హోత సాధసంగమను శలిఖోత సాధిక సంగముట అభిమాన సాధిక సంఘ ప్రకట సౌఖ్యాన్ సాధిక సంఘ భుజ ప్రవణీరా సాధసంగ సభూతుని వీరా సాధిక సంఘ పాయ నామ రచన సాధిక సంఘ ఏకూపర జతన సాధిక మమ్మ వర్ణ కౌన్ పురాణి నానక సాధిక శుభ పరమాయ సుమాని సాధిక సంఘ గోచర మిలాయ సాధిక సంఘ సదా పర ఫులాయ సాధిక సంఘాభయ బస్పంచ సాధసంగమృతరాస్పుంచ సాధసంగే సవకీరేణ సాగ సంఘ మనోహరవేణ సాగ సంఘ నకతూతావ సాధసంగ సుజమన్ పవ సాగ సంఘ మాయతే పెన్న సాధసంగ నానక ప్రభసో పరసన్న సాధసంగ దుస్మన్ సమీత సాధుక సంఘ మహాపనీత సాధసంగ స్వనే వేర సాగ సంఘ నీగ

ఉంటాయి. సాంగన చాల తెరేత నాతో కేలబటమే మూర్ఖమైన సోత్వం ఇది కొట్టాం బరం ఏ బంత సోత్వం మీతి కొట్టాం ఆర బెన్ ఆ బంత ఎంతే కహోగౌతమ కమన సనాథ రాజరంగ మాయా విసార్ ఎంతే కహ కమన చుడకార్ ఆశ్వాసి రథ స్వరి చుట్టడం చూడపా సారి జంధ్యేతన విగణ విశానా గుర్కి మతం లేయాన్ని పిగతి వినబడ్డు విషయాన్ని హరికి బుద్ధి కరో మన